0: సగమధని
1: సగమధని నిధగమత
0: సగమధని
1: సగమగత
0: నిధగమధని
1: నిధమగతని
0: దని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గతని ధనిత
0: గతని ధనిత
1: గతని ధనిత
0: కాలి ఘోడి.